అని శాంతం చేస్తున్నారు. వస్తేవా లేకు నీ కెనకాయ నేనంతా చాలా జ్వా నీ నిస్తీవి సబ్కోషన్ అవకాశం ఇంకెలా వస్తుంది.